0: గుణ సమో ఫల సగల మనోరథ పూరణ హోయి ఆసహం మారి ఔఖద మంతర తంతర పర దుఃఖ హర సర్వ రో ఖండన గుణకారీ కామ క్రోధ మద మత సర తృష్ణ బినస జాహె హర నామ ఉచ్చారీ ఇష్నాన్ దాన్ తాపన సుచ కిరయా చరణ కమల హృదయ ప్రభ తారీ సాజన మీత సఖా హర బంద జీతాన్ ప్రభ ప్రాణ ఉదారీ ఓట్ గహి స్వామీ సమరథ నానక దా సదా బలహారీ.
1: ఆవజ కట్యో నా జాతో ప్రేమరాస చరణ కమల సంగ దామన బంధ్యో నా జాత విదేమను దర్శ మగ్గ పావక జరో నా జాత రహో జన తూర లగ్గ నీర్ నా సాక్ష బోర చలే హర పంథ పగ్గ నానక రోగ దోఖ అగమో సుదే హర నామ కగ్గ.
2: ఉద్దం కర లాగే బహుపాతీ విచరే అనిక శాస్త్ర బహు ఖటువా భస్మ లగాయ తీరథ బహు భ్రమతే సూక్ష్మ దేహ బందే బహు జటువా బిన హర భజన సగల దుఃఖ పావత జో ప్రేమ బడాయ సూత కే హటువా పూజా చకర కరత సోంబాకా అనిక పాత ఠాటె కర ఠటువా.
3: पहर समाज सुनाहो ज्ञान है आसन चढ़ो ध्रम तनख कर गयो भगत सी लह सर लड़ो पै निरभाव हर टल मन शब्द गुर ने जागड़ो काम क्रोध लोमो अपत पंच दूत बिखंडो भलो पुहाल ते जोतना नृपत नाथ नानक बार गुर अमरदास सच सल भण तै दल जितो एव युद्ध कर.
4: सच नाम कर तारे सोदर नानक संग रहो ताते अंगद रहना प्रगट तास चरण दिव रहो तित कुल गुरु अमरदास आसा निवास तास गुण कमन बखानो जो गुण अलख अगम तने गुण अंत न जानो बोए थो विदाते निर्मयो सब